0: दिनों कैसी परिस्थितियों में ये बांध बनाया गया था? सुपरिंटेंडिंग इंजीनियर श्री वेंकट रेड्डी से प्राप्त करते हैं कुछ और जानकारी।
1: ఆనకట్ట నిర్మాణంతో గోదావరి డెల్టా ప్రాంతము పంట పొలాలతో సస్యశ్యామలమయ్యింది. గోదావరి తూర్పు డెల్టా 2,58,000, గోదావరి మధ్య డెల్టా 2.
2: బాంధ్ కే నిర్మాణ సే గోదావరి కా డెల్టా ఉపజావు హో గయా హై. ధాన్ ముఖ్య ఉపజ్ హై. ఏక్ ఔర్ కేలే కే బగీచే హై. అకేలే ధాన్ కీ పైదావార్ లగ్భగ్ 35 లాఖ్ టన్ తక్ పహుంచ్ గయీ హై, జిస్కా మూల్య కోయి 600 కరోడ్ రూపే సే భీ అధిక్ హోతా హై.
3: करीब 150 वर्ष पुराने इस बांध के पास ही नया बांध बनाया गया है जो 1989 में बनकर तैयार हुआ। प्राकृतिक गैस का इस्तेमाल कर करीब 100 मेगावाट बिजली पैदा की जा रही है। दक्षिण भारत में इस तरह का प्रयोग पहली बार यहीं किया गया है।
4: गोदावरी यात्रा का एक भाग कोटपल्ली में समाप्त हुआ। हाँ, तो अब हमारी यात्रा का अगला चरण आरंभ होता है।
0: यानी अब हम कोनसीमा मंदिरों के घर में हैं और यहाँ से पहुंचेंगे मुक्तेश्वर।